0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka Sastri Sangeet Karyakramamlo Dr. Dwaram NVJ Lakshmi Gatra Kacheri Vintaru. Vadya Sahakaram Violin Pai Sri Pudukkottai R Ramanathan, Mrudangam Pai Sri Gopavaram Ramachandran, Ghatam Pai Sri Alagolu Satyanarayana. Karyakramamlo Munduga Vinandi Rama Bhakti Samrajyam శుద్ధ బంగాళా రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి. షీఈస్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, ఆన్ మృదంగం బై శ్రీ గోపవరం రామచంద్రన్, అండ్ ఆన్ ఘటం బై శ్రీ అలుగోలు సత్యనారాయణ. శ్రీమతి లక్ష్మి బిగిన్స్ హర్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రామభక్తి సామ్రాజ్యం ఇన్ రాగ్ శుద్ధ బంగాళా, set to Aditaal.

0: ఇప్పుడు వినండి శివ శివ శివ యనరాధ పంతువరాళి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఏ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి శివ శివ శివ యనరాధ ఎన్ రాగ్ పంతువరాళి సెట్ టు ఆదితాళం.

0: వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి వింటున్నారు వాతి సహకారం వయలిన్ పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ మృదంగం పై శ్రీ గోపవరం రామచంద్రన్ ఘటం పై శ్రీ అలగోలు సత్యనారాయణ కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీనివాస తవచరణం కరహర ప్రియరాగంలో పాపనాశం శివన్ రచన చతురస్ర జాతి రూపక తాళం
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైం ఇండియన్ మ్యూజిక్ యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి షీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ ఆన్ మృదంగం బై శ్రీ గోపవరం రామచంద్రన్ అండ్ ఆన్ ఘటం బై శ్రీ అలుగోలు సత్యనారాయణ Dr. Lakshmi continues her recital with a composition of Papanasham Shivan Srinivasa Tavacharanam in Rag Kharahara Priya set to Chaturashtra Jati Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి జో అచ్యుతానంద కాపీరాగంలో అన్నమాచార్య కీర్తన ఖండచాపు తాళం.
1: డాక్టర్ లక్ష్మి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య జో అచ్యుతానంద ఇన్ రాగ్ కాపీ సెట్ టు ఖండచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ గోపవరం రామచంద్రన్, ఘటంపై శ్రీ అలగోలు సత్యనారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Dr. Dwaram N.V.J. Lakshmi. She was accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan, on Ridangam by Shri Gopavaram Ramachandran, and on Ghatam by Shri Alagol Satchinarayana. This program was contributed by
0: Akashavani
1: Kadapa for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classic Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Nadaswara recital by Sri M. Mastan Sahab and Party, supported on special dolu by Sri K. Srinivasulu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి నాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం మస్తాన్ సాహెబ్ బృందం వారి నాదస్వర వాద్యం వింటారు. శ్రీ కె శ్రీనివాసులు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ ఎ త్యాగరాజ కృతి రఘునాయక ఇన్ రాగ్ హంసధ్వని సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా రఘునాయక హంసధ్వని రాగం ఆతాళం త్యాగరాజ స్వామి కృతి వింటారు.

0: Until now you have listened to a Thyagaraja Kruthi Chesina Della Marachitivo in Rag Thodi Setu Adithal.
1: Meer intavaraku Chesina Della Marachitivo Thyagam Adithalam Thyagaraja Swami Vari Kirtana Vinnaru.
0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program you have enjoyed Nadaswara recital by Sri M Mastan Sahab and party supported by Sri K Srinivasulu on special dolu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Meer intavaraku Karnataka Sangeeta Karyakramamlo Sri M Mastan Sahib Brindam Vari Nadaswara Vadyam Naru Sri K Srinivasulu ప్రత్యేక డోలుపై సహకారం అందించారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ సమర్పణ.

0: DTH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పొలపాటి అంకయ్య గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఆకళ్ల మల్లికార్జున శర్మ, మృదంగంపై శ్రీ కోలంక వెంకటరాజు, ఘటంపై శ్రీ ఎస్ వెంకటరమణ. కార్యక్రమంలో ముందుగా వినండి సీతాపతే, ఖమాస్ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
4: Listen to a Karnataka classical vocal recital by Shri Uppalapati Angaya. He is accompanied on violin by Shri Akalla Mallikarjuna Sharma, on Murdangam by Shri Kolanga Venkataraju, and on Ghatam by Shri S. Venkataramana. Shri Uppalapati Angaya begins his vocal recital with a composition of Saint Tyagaraja in Rag Khamas, Sita Pate, set to Aditaalam.

0: ఇప్పుడు వాడేరా దైవము పంతువరాళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ పంతువరాళి. వాడేరా దైవము కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి గంగా శివు శిరమున హంసానంద రాగం త్రిశ్రణడ వి కృష్ణమూర్తి రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ వి కృష్ణమూర్తి. గంగా శివు శిరమున ఇన్ రాగ హంసానంది సెట్ టు త్రిశ్రణడ.

0: ఇప్పుడు వినండి క్షమ విడచిన అఠాణారాగం సమతాళం వి కృష్ణమూర్తి రచన.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ అఠాణా క్షమ విడచిన సెట్ టు సమతాళ్ కంపోజ్డ్ బై వి కృష్ణమూర్తి.

0: ఇప్పుడు వినండి. నీతో వాదన చేయుట న్యాయమా? కళ్యాణి రాగం మహారుద్ర తాళం బి కృష్ణమూర్తి రచన.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి. నీతో వాదన చేయుట న్యాయమా? కంపోజ్డ్ బై వి కృష్ణమూర్తి, సెట్ టు మహారుద్ర తాళం.

0: ఇప్పుడు వినండి పల్లవి సాహిత్యం పరమ దయావర వరనిలయ లక్ష్మీ నరసింహ పావన చరిత చతురస్ర జాతి మచ్చితాలం
1: శ్రీ ఉప్పలపాటి అంకయ్య కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ రాగం తానం పల్లవి ఇన్ రాగ్ వాచస్పతి సెట్ టు చతురస్ర జాతి మచ్చితాల్ లైన్స్ ఆఫ్ ద పల్లవి ఆర్ పరమ దయావర వరనిలయ లక్ష్మీ నరసింహ పావన చరిత

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ ఉప్పలపాటి అంకయ్య గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఆకళ్ల మల్లికార్జున శర్మ, మృదంగంపై శ్రీ కోలంక వెంకటరాజు, ఘటంపై శ్రీ ఎస్ వెంకటరమణ.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri Uppalapati Ankaya. He was accompanied on violin by Shri Akila Malikarjuna Sharma, Mrudangam by Shri Kolanka Venkataraju, and on ghatam by Shri S. Venkataramana.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetan DTH by Nirantaram Meekandinche Ragam Channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime, Indian.